0: నిఖిల నాగబ్రహ్మేరేని నెనపునా దాదా దెన్యారే నిఖిల దాదా దెన్యారే జాతిలు బ్రాణేర్ ఎంకులు ఏ పల పూజ మర్పునకులు ఇని నిఖిల పరక సందారత ఇదే వద్దారా సాధ్య చెప్ప దాయదేంపన యాన్ ఈత్ నటకు నాగబ్రహ్మేరే పూజ మల్తు బాకిల్ వాడు భక్తి నాతరా ఖండిత వాదాపు బాకిల్ దెప్పర ఆపులేజి
1: ఈత సారబండ దయ పన్నగా

ఆదినందిన సమాజకు గతిలా ఇప్పుచి పండించిన గాధన పావును ఉండు. ఈ పొత్తుడు ఈ తుపరులద ఇతిహాస ఈ ఒంజి జాతికి ఉండాపరం ప్రంచిత్తిన ప్రశ్న మాస్టర్ కేనుడాతండి దాయి పండుంది అనగా తుళునాడుద ఈ మన్నుడు అమరు వీరరు భార్యాత జన బెన్ని బంధనకులు ఉండేరి ఆ మూలక అప్పే పంజిడిద బత్తదు ఇని దైవదస్థానుడు కార్ణికద జాగడు వీర పురుషరాత మెరుతనకులేరు ఆ జాగడు ఉంతునకులు కణద కట్టదేరు పండ్రా వారి పెర్మే ఉంది ఉండి ఎంకులేకి దాయ పండుంది అనగా అప్పే పొల్లే అమ్మేరు అందరకు ముట్ట చిత్ర రడ్డు జోకులు ఇని తుళునాడుద మన్నుడు ఏతమల్ల కార్ణిక మల్తేరు పండుందండ ఆ కార్ణికత ఇతిహాసం తెలియని చెప్తున్న ఈ సమాజ ఇనికల మంద ఉదిరే ఉండు పండిన ఒక ఆశ్చర్య ఉండు దైవస్థాన కొడి.

0: Κονάκι, κιατρά κιατρά, κοίτα κοίτα ένα ζαμοκασάκι, τένα έτσι.
1: Τελείσαμε. Πάπο, τι ατσέρια και ίσκολα μπάντια που είσαι κονά, τούν και τα πιο κρυσίτα είναι.
0: Ίσκολα, γιόντια όσα σηκόντι ρε.
1: Ναι, φελίσαμε. Του κατά του για μότιν τριμπέζα ρε και τε σάγμακα. Μότιν τριμπέζα ρε, ή δούσρα λαγή σάγλα ρούνι δα τάγε. Τόσο χάλζαν το σον τόσο, δούσρα λαγή σάγλα σρτά τάγε. Τώρα του για το μότιν τριμπέζα ρε και τε σάγμακα. Τι είπουν οι ούνες άντι φελίσαμε.
0: Δεν του κακόνε σάγλε.
1: Κονέγγι σάγλε φελίσαμε.
0: Μότιντλι, πεζαράι, δούστρα λάγι, σανγλέρ, ουνιδάιν.
1: Τέντεσαι.
0: Σοντόσου, δούστρα λάγι, μάτουν γκέτλερ, δελάρ, τόρτοζο.
1: Τέντεσαι.
0: Κοίτα μου λάρι. Ατόμα έμοτια, μότιντλι, πεζαράι, τούτια λάγι, σανγκ. Πάλε ρίτσο, μακα, έσαι εμπουρα, ζάλε ρε, μπάρι, πεζαράι, σανγκ. Τι ωραία, κατανά, ουγγι, ουσιαν σανγκ, ουγγι, μότια μου καρμάτα. Μότιντζιντζι, πούτου, μπάρι, ουρταλ. అక్క జాయిచి అక్క ఇట్లని అని కేసాడు జాయిచి అస్తలే అంచించి సంతోష అలాగతో సోని అలా సంచి ఇచ్చో మకాస భారీ ఖుషి మకాస తేమెళ్ళ మకాస ఏమెళ్ళ మజ పొత్తా చబల్ తండ్రి దించి రూపాయి మెళ్ళ మక భారీ ఖుషి తిరే సంతాన ఈ ఆయి కథన తుక్క పడుకోండి సరు అవ్వా అక్క ఇట్లే పురాజాలే తుక్క తసే జాతాను మక పైలేందు కొత్త తెచ్చి తర్ మక మగిరి సంతోష
1: నీ పెళ్లి సమ తే గడంగా జబగ్లార్ కొనే సొరోకణి అంది తాములర్ తు పోత్యా పోయి త్యా సొరేగ దిర్ పోదా ఉంటాయి అంగ తో చేర్కో విసర్తా కి తే నక ఉంటాయి
0: గాన కర్ని అసలే హొగడై లాంశివై కట్టొన కొన్నే బందు నంత్ర ఇచ్చు నీ సకడ కళాకార తశమన సంగ గావంత ఆస్కల కళాకార మునారి జాబ్ దారిన తో పిండో మన ససర కర్త ഉണ്ട് കലാകാര തോന്നി അത് മുരിസുശി അവേ മജ പദിറ്റ് കട്ടില്ല ഹാസ് മക്ക സൈക്കോളി ഏ കാസറ്റ് സഹിത ഹാസ് മജ ലഗി ഈ പരിസ്ഥിതി ഹാസ് സ്വരച്ച ബട്ടലേക്ക് വെങ്കോ ദിസ അക്ക ബളദി കാരണ ഈ മജ പരിസ്ഥിതി
1: పరిస్థితి పరిస్థితి మనను జవాబ్దారీ విషయం జాయిన్ పెలిసామా
2: అమె సంచే ఇది షాయిక్ హా గరంత మల్గడ పూజు అని హే అంకే పైలే బుర్గే అబోర్షన్ కేలారు డాడీ కితే మున
3: కొనే కితే మున మకా తెప్పడన సొమ్న మకా తపుర్గే నక మున నక
2: సకిల కావార్ గజైనా
3: गावाक बियो नु हावांग दिस सारी ना तशे ही तू का सगड़ा मोदे कष्ट भोगते ते दूसरे घर कर हमें तन पैसे अपने जे रखलेच ना कर मोबाट मारी ना का एक्का दवला हमें मोबाट मारन सुरु के लिए तू जाके सर मोबाट जाए सगड़े
2: वीरा प्लीज हमें संचे के से आई
3: गर्ल्स ना माका या प्रेयर मुझे सबाई पाठ करू हम तैयार ना
2: वीरा आता आम्ही अबोर्शन गन घन घेऊन उपरा नंतर बुटी जाईन तर मागे रंग कोण घेत
3: आसऱ्यां कितली ई मेळता पोसूंक तांता तर ये किता चार हाड पोस

ప్రతిదాన్ని సమాజ గతిలో ఈ పూజ పండించిన గాధన పావును ఉండు. ఈ పొత్తుడు ఈతుపరుల ఇతిహాస ఈ ఉంది జాతికి ఉండాపరం చెప్తున్న ప్రశ్న మనసు కేనుడాతండి దాయ పండుంది అనగా తుళునాడుదా ఈ మన్నుడు అమరు వీరేరు భార్యాత జన బెన్ని బంధునకులు ఉండేది ఆ మూలక అప్పే పంజిడితే బత్తదు ఇని దైవస్థానుడు కార్ణికద జాగడు వీర పురుషరాత మెరుతున్నకులేరు ఆ జాగడు ఉంచునక్కలు కణద కట్టదేరు పండ్రా వారి పెరుమే ఉంది ఉండి ఎంకలేకు దాయ పండుంది అనగా అప్పే పొల్లే అమ్మేరు అందరకు పుట్ట చిత్త రడ్డు జోకులు ఇని తుళునాడుద మన్నుడు ఏతమల్ల కార్ణిక మళ్ళీ తేరు పండుందండ ఆ కార్ణికత ఇతిహాసం తెలియని చెప్తున్న ఈ సమాజ ఇని కూడా మంద ముందురే ఉండు పండిన ఒక ఆశ్చర్య ఉండు ఆశ్చర్య ఉండు ఉండు దైవస్థానం కొడి అడిటిని సారామాణిలు పండుది నమ్మ పూజ మంతుంది ఉల్ల సత్య పద్దాజి పండు నమ్మ పూజ మంతుంది ఉల్ల సారా ముప్పండేది పండు పూజ మంతుంది ఉల్ల ఆండ కాణద కడతారు సరణం చెప్తున్న ఆ సత్య దాద ఏరు అన్యాయద విరుద్ధవాద ఉంతు జరా ఏరు సత్యద పరవాద ఉంతువేరా అఖిలేక ఖండితవాదుల బతుకులను చిత్తన అవకాశం ఉండు పండదు కాణద కడతే తెలిపాదు కొరియరు నమకు తూయినని చిత్తన ఈవని కథ ఎన్నగా వారి పొరుగుత ఇతిహాసం నేర్పు ఉండు సారామాణిలు పండుదు సారో ముప్ప నిర్బంధము నేర్పు మండుతుందిలా ఏతే పొరుగుద ఈవని కథను ఏ మన్నులమైన తూయత్త అంటే నమకు కొన్న చెప్తున్న సత్య సందేశ దాద నమకు తిరగడం సత్య సందేశ దాద పండుగనగా కార్ణికద అమరు వీరరి కారణిక పురుషరి సారమాని కాణద కడతేరు పండుది నమకు గుత్తా పండు అంచందన్న కాణద కడతేరు పండయ్యారి సారా మాణిలు పండుదల లెప్పవేరు సత్య పద్దాజి పండుదలు లెప్పారు సారా ముప్పన్నెరు పండుదలు లెప్పారు కలటి కంబెర్రు పండుదలు లెప్పారు ఇనికిల బంగాళిద ఆ మన్నుడు జైనేరు ఇని కాణద కట్టదీరిన గుడిగుండార మల్పన చిత్ర గుడిగుండార కట్టదు పూజ మల్పన చిత్ర ఇతిహాసం తెలియనుల్లనమ్మ అవు మాత్రాత్ సిర్లాడిద ఆ మన్నుడు కోటి చెన్నయ్యరి కాణద కట్టదీరిన రెడ్డు దైవస్థానాల ఒట్టు కాదు పూజ పురస్కార పడేందున్న పండనగా మా పొర్ణుద సందేశం సారియరి కాణద కట్టదేరి పండుదనగా మానవ ధర్మ ఎంచే పడుదు పండగ ఓవే జాతి ఓవే నీత్యాధిపడు అవు మానవ ధర్మకు పూరకవాది ఇస్తుందండ మాత్ర ఈ సమాజం ముందువరే సాధ్య ఉండు ఏదే బాధ దాంతిన మచ్చర ఇజ్జంగత్య సమాజ నిర్మాణ అవ్వండి కాణద కట్టదేశాలని చెప్తున్న సత్యోగ భక్తునకలేదు ఖండిత బాధల సాధ్యం ఉండు పడతాయి పదకొండు నక్కలు నమ్మ కాణద కట్టదేరి అంటే ఇప్పుడుగా ఈ

జ్వలె దానుడు కర్ణెనెలో కొడు అనుమల్లే ధైర్యుడు రావణే ధర్ముడు విభీషణే హూ విల్లుడు అర్జునే.